దట్ వాజ్ వన్ అండ్ ఓన్లీ శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు సింగింగ్ సదాశివ బ్రహ్మేందర్ స్వామి కృతి. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. యు ఆర్ లిస్నింగ్ టు భారతీయ సంగీత అన్ కేఏబిఎఫ్ 88.3 ఎఫ్ఎం, ది వాయిస్ ఆఫ్ ది పీపుల్. అండ్ దిస్ సాటర్డే యువర్ హోస్ట్ ఈజ్ మురళి కృష్ణ. The next song I'm going to play is from the 1947 movie Parwana, and it was composed by Khurshid Anwar and sung by the first ever superstar of the Indian screen, Sri Kundan Lal Saigal. Jeene ka dhang dikhaye ja. Let us listen to Saigal Sahab.